శ్రీరాములం పదం మంత్రములం గురువాక్యం మోక్షమూలం గురు కృపా. ఓం శాంతి శాంతి శాంతి. సెల్యుటేషన్ టు అవర్ గురుదేవ్. ఆల్ డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్, నగీన్ భాయ్ అండ్ ఆల్ డిగ్నిటీస్ హియర్. సారీ, మై థ్రోట్ ఈస్ సమ్హౌ నాట్ వర్కింగ్. Yoga is a science of the human. Yoga is very, very ancient. The yoga itself